మనను మనము వయసుపై ఆకృతిన చేసుకో నచ్చిన చేస్తే చలేసేదోయే ఉడినా జై సిద్ధన హో నచ్చిన కుదన మనకా చావో నానుకు జిమ్మను భావు తిన్న మన్ను భావు.